దిన్నాత్రకదున్నానా దిన్నాత్రకదున్నానా దన్ దిన్నాత్రకదున్నానా దన్ దిన్నా ומר לי, איתך אני משתגעת.